0: గారె గారె
1: యా గరబడే
0: గారె గారె
1: యా సూర బదలు
0: గారె గారె
1: యా అమ్మక బట్టలు
0: గారె గారె
1: యా సూర కిదరది యా సూర